దైత నున్ను కవలే సంతోషంగామా భాతమా కోచు ఏతహదే తహ దౌనా భైలా కోచు శీతల హుం